విఘ్నేశ్వర పాద పంకజం శరవు మహాగణపతి నమగె నిన్నదే స్తుతి శరవు మహాగణపతి నమగె నిన్నదే స్తుతి అనుదినము భక్తరు నిన్న నమ్మి నిలువరు శరవు మహాగణపతి గజముఖద దేవుని నిన్నగె వందని భక్తి ఆ సేవెయలి ఆరాధని కష్ట

0: చిన్నా, మై నేమ్ ఇస్ రాజ్. వాట్స్ యువర్ నేమ్ ప్లీజ్? మై నేమ్ ఇస్ రాజ్. వాట్ ఈస్ యువర్ నేమ్ ప్లీజ్? ప్లీజ్.
1: కంగళ